దీర్ఘకాలి వచ్చి నాగరిక కప్పుతం పనులు సున్నితత్వం ఇతని కోసం ఇస్తానే ఉండవు.